ఈద్వాయా కుమ్డేల్ ఔర్ జాట్లూర్ తివనే యోగ్ కెంప్ లాగా కీర్తూరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 జూన్ తదియా పశ్చిమ బంగాల్ త హుగ్లీ జిల్లా తాకేశ్వర త ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వీ కిస్త్ జారీ కీర్తూరు. ఇదే తహత్ దేశమేటే త 9,44,00,000 క్రమక కిసాన్ లోర్కన బ్యాంక్ ఖాతా తె 18,880 కరోడ్ రూపాయాంగ్ త జాదా పైసా సీదా ఖాతా తె లోహ్ చితూర్. యోజనా తహత్ పస్తీర్ సంగే ఛత్తీస్గఢ్ త 24,00,000 వత్ వెల్లహ్ కిసాన్ పరివార లోర్కున్ 490 కరోడ్ రూపాయాంగ్న లోహ్ చితూర్. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ జస్పూర్ జిల్లా త కున్కురి తహ వర్చువల్ కార్యక్రమ తె షామిల్ ఆత్తూర్ ఔర్ కిసాన్ లోర్కున సంగే ప్రధానమంత్రి నా పొల్లోతున్ కేంజ్తూర్ ప్రధానమంత్రి ఇత్తూర్ కి కిసాన్ లోర్కున బేషక్ బఢే మాయన్న త బినా వికసిత్ భారత్ తన సపన పూరా ఆయ పర్రో. ఈద్ బేరా ముఖ్యమంత్రి ఇత్తూర్ కి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కర్మక్ లోర్కున్ ఖేతీ బాడీ తాజే జరూరీ పైసా కౌడి న మదద్ హియాన మంత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా అగువాయి తె కేంద్ర తె ఎన్డీఏ సర్కార్ నా 12 వర్ష పూరా ఆత్లేతా రాజ త అలగ్ అలగ్ జగా తె యోజనా త ప్రచార ప్రసార ఔర్ పంజీయన్ కేంప్ లగా కియానా ఆంత. ఇదే కడితే నారాయణపూర్ జిల్లా త అబుజమాడ్ ఇలాకా తె ఓర్చా తె జన కళ్యాణకారి యోజన త లాభ లోహ్కన తహత్ అవి హానా కాజే 3 రోజన కేంప్ లగా కీత్తూర్. విశ్వాస్ త వికాస్ త జన కళ్యాణ త అభియాన్ తహత్ ఆత్ ఈద్ కేంప్ తె నాటినో సమస్య కున్ దూర్ కీతూర్. ప్రశాసన్ కున్ పుటలే 396 ఆవేదన్ తె 277 ఆవేదన్ న తూర్తే నిరాకరణ కియాన ఆత్. కేంప్ తె స్వాస్థ్య మహిళా ఔర్ బాల్ వికాస్ పంచాయత్ సంగే అలగ్ అలగ్ వివాక్ లోక్ సేవా హీతూర్ ఔర్ నాటోర్ కున్ యోజన త లాభ అవిహతూర్. అగాయ్ కంకేర్ జిల్లా త వనే 12 వర్ష విశ్వాస్ త వికాస్ త జన కళ్యాణ త అభియాన్ తహత్ 18 తహ 20 జూన్ అవునా పంజీయన్ కేంప్ లగా కీత్తూర్. కేంప్ తె నాటూర్ కున్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ వై వందన పిఎం సూర్యగర్ పిఎం స్వనిధి ప్రధానమంత్రి ఆవాస్ యోజన జల జీవన్ మిషన్ పిఎం కౌశల్ వికాస్ యోజన ఔర్ అలగ్ అలగ్ పెన్షన్ యోజన సంగే దూసరా యోజన త బారే తె ఖబర్ హీత్తూర్. నీట్ యూజిత ఫేర్ ఓషా పరీక్ష 21 జూన్ త దియా ఛత్తీస్గఢ్ సంగే దేశమేటే తె లగా కీత్తూర్. పరీక్ష ఉంది పాలి తె రెండు పహార్క 2 బజే త ములన్ పహర్ బేరా హైంగ్ బజే మాస్ 15 మినట్ అవున లగా కీత్తూర్. ఇద్ పరీక్ష ఛత్తీస్గఢ్ త 127 కేంద్ర తె లగా కీత్తూర్. ఆదిన తె కరీబ్ 46,000 అభ్యర్థిలోర్ మత్తూర్ పరీక్ష త బేరా రైల్వే సురక్షా బల్ జిఆర్పీ ఇస్థానీ పులుస్ ఔర్ జిల్లా ప్రశాసన సురక్షా వ్యవస్థ కున్ హుడ్తూర్. రాయ్పూర్ జి విలాస్పూర్ సంగే ఖాస్ రైల్వే స్టేషన్ తె జాదా సురక్షా బల్ తైనాత్ మత్తూర్. రైల్వే త హిసాబ్ తె పరీక్ష త బేరా బాతాయి వనే ఖరాబ్ ఘటన త ఖబర్ పుట్టో. రాజతి పిలపెకొరున్న శురువాత ఆత శిక్షా కున్ మజబూత్ ఔర్ బనే కియానా కాజే విద్యారంభ అభియాన్ చలహ్ కియానా ఆంత. ఇదే తహత్ అంగన్వాడీ కేంద్ర తె పూర్వ ప్రాథమిక త శిక్షా పూర్వ కియా కీత్తూర్. హారుంగ్ వర్షాన పిలపెకొర్ కున్ విద్యారంభ ప్రమాణపత్ర హీత్తూర్. స్కూల్ తె భర్తీ కియానా ఆంత. ఇద్ పహల్ త మక్షద్ పిలపెకొరున్న జిందగానీ తె శిక్షా త పూరా పూనా వేరా త శురువాత్ తిహార్ తరూప్ తె మనహ్ కియానా అని అంగన్వాడీ త విద్యాలయ అవహన త సఫర్ సరల్ ఔర్ సహజ బనహ్ కియానా ఆంద్. ఖేత్ బచావ్ అభియాన్ త తహత్ సుకుమా తె జైవిక్ ఔర్ ప్రాకృతిక ఖేతీ త బారే తె కార్యశాల లగా కీతూర్. కృషి విభాగ ఔర్ కృషి విజ్ఞాన్ కేంద్ర త ఓర్ తె లగా కీలేర్. ఈద్ కార్యశాల తె బి కిసాన్ లోర్కున్ పూనా ఔర్ ప్రాకృతిక ఖేతీ త తరీకా త ఖబర్ హీతూర్. కార్యశాల తె బస్తేర్ సాంసద్ మహేష్ కశ్యప్ వనే షామిల్ ఆత్తూర్. ఇద్ బేరా తె ఓర్ అలగ్ అలగ్ సర్కారీ యోజన త తహత్ కిసాన్ ఔర్ మీన్ పోషే కేవల్ లోర్కున్ జరూరీ సామానింగ్ తూస్తూర్. తిరుమల కశ్యప్ కిసాన్ లోర్కున్ ప్రాకృతిక ఔర్ జైవిక్ ఖేతీ అప్న కియాన్ కాజే అపీల్ కీత్తూర్. ఓర్ వెహ్తూర్ కి దంతేవాడా త లెహ్క సుకుమ జిల్లతున్ వనే జైవిక్ జిల్లా బనహ్ కియానా కాజే సబ్బోయ్ లోకున్కున్ మిలే మాసి ప్రయాస్ కియానా చాహియే. ఉండనా ఏరత జగా తున్ కీడా బీమారీ త బచాహ్ కియాన్ కాజే జగదల్పూర్ మండల్ ద్వారా బస్తర్ దంతేవాడ బీజాపూర్ ఔర్ సుకుమ జిల్లా తె నక్ కిలోరిన్ త చిడ్కావ్ కియానా